0: అహో శ్రోత్ర రసాయనం స్తోత్రమిదం ఆర్ష పరంపరాయాః గాంభీర్యేణ సహ విశ్వమండలస్య నూతన స్పందనానాం అభిజ్ఞానమేవ జీవనస్య ప్రజ్ఞాత్మకం వైదుష్యం. అత్రావసరే సాప్తాహిక వార్తా ప్రభాగే ప్రత్యగ్ర ఘటనాక్రమానాదాయ సముపతిష్ఠతే రిచా ఝాః.
1: సంసదా సార్వజన